0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీ కంచే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్య గోష్ఠి వింటారు. పాల్గొంటున్న కళాకులు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురీదేవి, శ్రీమతి పప్పు పద్మా రవిశంకర్. అద్దె సహకారం మృదంగంపై శ్రీ మంగళగిరి శ్రీధర్, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. నిర్వహణ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ.
4: లిసన్ టు ఎ గర్టిక్ ఇన్స్ట్రుమెంట్ ఎన్సెంబుల్ ఆఫ్ వీనాస్. ది ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాతిదేవి అండ్ శ్రీమతి పప్పు పద్మా రవిశంకర్. దే ఆర్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ మంగళగిరి శ్రీధర్ అండ్ ఆన్ మోర్సింగ్ బై శ్రీ జి వెంకటేష్, కండక్టెడ్ బై శ్రీ మల్లాప్రగడ జోగులాంబ.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రఘుకులమందు బుట్టి హంసధ్వని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: The ensemble begins with a composition of Saint Thyagaraja in Rag Hamsadhvani, Shri Raghukulamandu Butti, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ శంకర గురువరం నాగస్వరావళి రాగం రూపకతాళం మహావైద్యనాథ అయ్యర్ రచన.
1: యు హావ్ లిసన్డ్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మహావైద్యనాథ అయ్యర్ ఇన్ రాగ్ నాగస్వరావళి శ్రీ శంకర గురువరం సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి మారుబల్కకున్నావేమిరా ఆరాళం.
1: The ensemble concludes with a composition of Saint Thyagaraja in Raag Sri Ranjani, Marubalka Kunna Vemira, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణావాద్య గోష్ఠి విన్నారు. పాల్గొన్న కళాకారులు శ్రీమతి మల్లాప్రగడ జ్వలంబ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురీదేవి, శ్రీమతి పప్పు పద్మారవిశంకర్. వాద్య సహకారం మృదంగంపై మంగళగిరి శ్రీధర్, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. నిర్వహణ శ్రీమతి మల్లాప్రగడ జోగులంబ.
1: You were listening to a Karnataka classical ensemble of veenas. The artists were Srimati Mallapragada Jogulamba, Dr. T. Padmini, Dr. N. Krishnaveni, Dr. Ramavarapu Mathuri Devi and Srimati Pappu Padma Ravankar. They were accompanied on Murdangam by Sri Mangalagiri Sridhar and on Morsing by Sri G. Venkatesh, conducted by Srimati Mallapragada Jogulamba.
2: భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: యూ ఆర్ జస్ట్ లిసన్ టు త్యాగరాజ కృతి రామా నీపై ఇంద్రా కేదారా సెట్టు ఆదితాళ్.
1: ఇంతవరకు రామా నీపై త్యాగరాజ స్వామికి విన్నారు కేదార రాగం ఆదితాళం.
0: నెక్స్ట్ యూ విల్ బి లిసనింగ్ టు ఎముతుస్వామి దీక్షితార్ కృతి నీరజాక్షి కామాక్షి ఇంద్రా హిందోళ సెట్టు రూపక్త.
1: తర్వాత నీరజాక్షి కామాక్షి హిందోళ రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: జింగిల్ బై శ్రీ పోతునూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పోతునూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ యూ విల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ కృతి ఏ తావునరా ఇన్ రాగ్ కళ్యాణి సెట్టు ఆదితాళ్.
1: ఇప్పుడు ఏ తావునరా కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తనా.

0: This is Ragam 24 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఏరా నాపై ఇంత చౌక, తోడిరాగ వర్ణం, ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్య రచన.
2: Listen to a Carnatic classical violin concert by Shri B.S. Narayanan. He is accompanied by Shri Varanasi Kali Prasad Babu on mridangam. Shri B.S. Narayanan begins his concert with a varnam composed by Shri Patnam Subramanyayar. Era Napai Inta Chauka in Rag Todi set to Aditaal.

0: ఇప్పుడు వినండి మనసా ఎటులోర్తునే త్యాగరాజస్వామి కృతి రాగం మలయమారుతం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మనసా ఎటులోర్తునే ఎన్ రాగ్ మలయమారుతం సెట్ రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి సీతాపతే నా మనసున, ఖమాస్ రాగం ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, సీతాపతే నా మనసున, ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్ నారాయణన్ వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రాన బ్రోవా, కళ్యాణి రాగం, ఆదితాళం త్రిశ్రగతి, తరంగంబాడి పంచనాథ అయ్యర్ రచన.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ రిసైటల్ బై శ్రీ బిఎస్ నారాయణన్. He is accompanied by Shri Varanasi Kali Prasad Babu Mridangam. Shri B.S. Narayanan continues his recital with the composition of Tarangambadi Panchanathayyar, Birana Brova, in Rag Kalyani, set to Trishragati Adal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి విశ్వేశ్వర దర్శన కరో. సింధు భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన రూపకతాళం.
1: శ్రీ నారాయణన్ కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ విశ్వేశ్వర దర్శన కరో ఎన్ రాగ్ సింధు భైరవి సెట్ రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Shri B.S. Narayanan. He was accompanied by Shri Varanasi Kali Prasad Babu on Mridangam. This program was contributed by
0: Akashvani Hyderabad.
1: Ragam 24/7 DTH. Anytime. Indian music.